అది ముమినకు కంగా వాహాల్ సాలిహ్ అమల్ తకురా మీహా దన్నాష్ ఫహ్ అనియాయి లివిదాన కమక అది హక్కింగ్ ఉని విదాన కమక విస్ ఏనా బిరెన్నుగన్నానితే.

0: కడింగ్ హెందుల దిగట్ తిరిస్ మినిట్ మీ దివహిరాజ్ చేయగాడు.
1: జకాయ్
2: బిస్మిల్లాహి రహమాని రహీమ్. అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఎమ్మెహా హుంతేన వర బాటివరి దుహకైదము జకాయ్ మిసిల్స్లాగే మియదుగే ప్రోగ్రామ్ ఆకి వెస్మి బద్దల్ కురని అలుగడ అస్మా మోసా. జకాయ్ మీ హఫ్తాగా ప్రోగ్రామ్గా అలుగడ మేము బలాలాని జకాయ్ నెడుముగే బేన్మట్టక వ్యఫారి ముదలుగా అగు కండేళుమా అగు కురుమా హిసాబ్ కురుమా అది ఉని కురుమా. మీ మౌలుగా మౌలు మాతు హోదాలుమా అజీజా ఫారూక్ బద్దల్ కొల్లాని అషే అహ్మద్ ఫహమీ దీది అది అషే మొహమ్మద్ సామియా.
3: జకాయ్ మీదుగే ప్రోగ్రామ్గా మీ బలాలని జకాయ్ నెరుముగే బేనుమట్టక వియఫారి ముదలుగే అగు కండేళు అగు కురుమా హిసాబ్ కురుమా ఉణికురాని గొయ్ ప్రోగ్రామ్ మీ మౌలువా మౌలుమా తెవ్వుమ మీ బారి వడాన్నవని అషేహ్ అహ్మద్ ఫహమీ దీది అది అషేహ్ మొహమ్మద్ సామి దిబేఫుడున్నవస్ ప్రోగ్రామ మర్హబ. జకాయ్ కొమ్మె హఫ్తాయిగే ప్రోగ్రామ్ ఫెషుమ్గే గొతుం అడుగడు మేము మీ గెలిస్తేని దువుగె మౌలువా గుళే గొతుం తయారు కొఫావా కురు హాదిసాయ్ ఫురతమాళుగొండ మింగ్ అడువ హాలాని మిహఫ్తాగే హాదిసా.
4: కొటరి వదే మేజ్మతీగా హురి ఖరుదాస్తం ఎకి ఫరే ఫరాతం ఉకాలే ఫా హుట్టా ఫెణుమున్ ఏనాగే అంబి ఫహీమా సువాల్ కురి అదివేస్ నుణిదా కొంకం మెగతి ఉళని నిదేని కిహినే ఫున్ నేవాయిలము జవాబు దిన్ అదివేస్ మి ఉళని జకెన్ హిసాబ్ కొ నుణిమిగెన్ వీయా కివే నుణిమిగెన్ తి ఉళని వర పొడం ఒళుంగరాగెన్ మి ఉళని ఎహెంవే తిహా బుడం ఒళుంగరేగెన్ తిళని కుంకమ కాత ఫహీమా సువాల్ కురి ఇన్వెంటరీ లిస్టింగ్ ఇషారే కురమున్ ఏనా బుని అహరిన నేంగిగెన్ మిళని జకాత ముదలుగే అగు కణాళాయరు బలం వి గెంగగా నూని హోసే లగత్తో నూని మేదు బాజారుగా హురియగత్తో ఇన్వోయిస్తకుగె తెరెయిన్ కరుదా హక బలాలమున్ ఫహీమా బుని మి తకెతీగె అగుగె గొతుగా మీ ఇన్వోయిస్ కమ్యూతి దిహహాస్ డొలరెన్ను ఎకముకు మిహారు మీగేగకి సాధహాస్ డొలరెన్ను ఎహెమి మజకెన్ హిసాబ్ కురిన్ సేని కొంగదదక మసలేకి తీ విక్కవెగె అహరెమ్మిగెన సినాయి మెషిన్ తక బలాలబా మీ విక్కం ఉందగు బాజారుగా మా బొడు తరుహి బెన్నెత్ తకెతి మిఫద తకెతిగ అగువజం కురాని కిహిణె ఎహెం ఫైలెగ్గే గణతం ముఖము ఫహీమా ఎహి అది US డొలరం హురి మీ అకౌంట్ తకం హదాని కిహిణె జకన్ హిసాబ్ కురారు డొలర్ దివి రుఫియా బదులు కురాని ముదా గెంతువహుగె రేటుంబా నూత జకె వాజిబ్ విదుహుగె రేటుంబా ఫుడ్ నేవాయల్లుమఫౌ అణిక్కవెస్ ఏనా గొండీకా లెంగెలి అవ హలాకు వఫద తకెతీగె మసలవెస్ అది హల్లెన్నువే మిహెర మలా తాజా మేవా ఫద తకెతీగా గువజం కురాని కిహినెబ్బా అది మ్యోతియన్ను ఇన్వెస్ట్ కురి బిముగె మష్రూవెస్ బింగణి ఇమారకం అలుం విక్కన్ తయారు కొఫవాతి మీ జకేనరు వాజిబ్బా వ్యఫారి ముదలుగే గొతుగా బెలవేణిచ్చెబ్బా అది మీకే అగువజం కురాని కొంగు సూలకు బై ముదలకి మిహర ముద్దతాంవే బావిఫవా తకెతి బయతకెతి మిహర ఎగ్గొతుక వెస్ నువికే మిఫద బావిఫావా ముదా జకాత్గే హిసాబుం ఉనికురవేణి కొంగాలు తెగ్గబా ఫహీమా కొడకొం హినితుం వెలి మిహార్త్య విక్కని అగుబొడు గడ్డక గహనాత మితకితీగా అగుబొడు కంగ సబబుం జకాత్గే ఉసూల నువత రేట బదల నాదేత ధరణి గెరెకొట్టం ఎక్కొల్లము ఫహీమా హి జకెన్ హిసాబ్ కురుంగి కురిం ఉనికురవేణి కొంకాల ధరణి తగెబ్బా
3: అడవిగి మిదియై మిహఫ్తాగే మౌలువ తయారు కొఫ్ఫావా కురు హాదిసా షేహు విదాళు దెవ్వఫాళంతో మి హాదిసాయా గుళేగతు కీకేతో విదాళు అని
5: అది దిమ్మి అవును మేము అడవహాలి హాదిసాయం ఫాహకు అని ఫహీమాగి ఫిరికలం గిన వగుతు నిదీసిన గాదా కరుదాస్తకి హావం ఇం వాహక ఫహీమ బుని వాహక మితను అవును నిన్న ఫాహగవ ఎక్కుమకి జక్కా దిక్కుమ హురి షౌగరిక మానేకి కొమ్మగతి వ్యస్ ఏనాతుకు హురి ఎఫారి ముదల అది ముదలు కురాణగుత డొదరు కాలిచి తీగ అగు దివేఫాస బదులు కురణ్య జకా దిక్కుమ కురి ఏకం కురానికి నిక్కమ ఏం వెగిన్ మీ ఇండి నగాల ఫామ ఏకంకం హల్లుకురానికి గుతం హోదం వెగిన్ అవణం ఈవని విధాన ఏ హావని ఫెత్తకి వెసింగేతం ఏకం హాదిశాకం సీద ఫెత్తకిన ఎన్నమెస్ ఏ మీ దేహవని ఏకం కురాని గుతకామిదు లీఫురికొమ్మెస్ వాహకతకి ఏన హోదని కమంగేత దే ముదలు అగు కురాయిరుగా ఆవర్గిన ఫహర ఏన గంగ్ అగు మిహార్ బాజారుగా ఇచ్చి గన్న లిబెంగున్నాగు వికాల వరగిన అగుతకి అన్నాను ఏం వీవా మీ ఏకి జమానుగా మీ కంకమ్మ బిహేగుతం ఇల్మేరింగ్ ఏకి గెగ్గుత విస్నావడానికి ఏగుమచ్చి అమలు ఉస్కొరి వికమ అవును దేహవేన్న వెస్ మిహారు ಬುಡ ಮಿ ಪುರವಣಿ ಇರಿಗ್ಗ ಬಜಾರು ಚಿಗ್ಗೆ ಆಗು ಮಿ ಹುಣ್ಣ ವರಷಿ ಬಲಿಂಜಿಹೇನೆ ದಿಂಹ ಮೆಹೆಮ್ಮೆ ಮಿ ಡೊಲರು ಮಿ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಕುರಾರಸ್ ಪ್ರಥಮ ಸಾಲಕ ಗಂಗ್ ಇರುಗ ಹುರಿ ಅಗೊಬ್ಬರೆ ಬೊಡು ವಿಸ್ವಿದಾನೆ ದವ್ವಿಸ್ವಿದಾನೆ ಮೊದಲ ವಿಸ್ವಾನ ಮೆ ಕಾಗುತ್ತೆ ಏ ವಿಫಾರ್ ಕುರ ಮುದಾಫಾರಿ ಗಂಗ್ ಇರೋವರೆ ಮಿಹಾರು ಅಗ ಬೊಡು ವಿದಾನ ಹದಿ ಮಿಹಾರು ಅಗ ದವ್ವಿಸ್ವಿದಾನ ಕುಮಗುತ್ತೆ ವಿ ಎಸ್ ಏರಿಗ್ ಅಗ ಬಲಾಫ ಮಿಚಿ ಮಾರುಕೋ ಅದಿ ಮಿ ಜಕಾಯ ದಿಕ್ಕು ಮಟ್ಟಕ

అది ముమినకు కంగావా హాల్ సాలిహ్ అమల్ తకురా మీహా దన్నాష్ ఫహ్ అనియాయి లిబిదాన కమక అది హక్కి ఉని విదాన కమక విస్ ఏనా బిరెన్నుగన్నానితే.

అది తిమన్ రస్కలాంగె కుర్వాన ఫురగస్ దీఫి మీహా దన్నాశ ఫహె హమకషవరం ఎమీహకం ఒతి దతి దిరుణుమకి అది కయామి దుహం ఎమీహకు ఖను మీహెగ్గె గొతుగా మహషర ఫునువ్వా హుషీమే.

అది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద బద్దలు కురిమెచ్చుగా పాకిస్తాన్ మొలవి పేరుగా మీ ఆఫ్ఘనిస్తాన్ హతర్ పాయింట్ లీఫిని మిహారుని పాకిస్తాన్ హాఫ్ పాయింట్ ఏం వీమ మిహార్ బంగ్లాదేశ్ అతి ది పాయింట్ ఏం వీ మిరే మిచ్చు బంగ్లాదేశ్ వర ముహిం వాణి కుడు ఫషాంగ్ రాజకుల ఈలాన్ కుడియ దింబోళ ఐహం కుడియ ఫోన్ వాలి తంగుళ ఫహాతు దీవి ఈనాజ్ కుడం ఫ్రాతు రాజి హాఫ్తర్ అయిన బ్యాక్లో ఫాతిమ తంగుళ మాడువ జెన్ఎస్ డిఏరియా క్యారీ కీపర్ హుసేన్ షరీఫ్ మీద కీపర్ అక్క మీరు మీరే షరీఫ్ కొరియా ఫోన్ వాలీబాల్ బంగ్లాదేశ్ హాఫ్ త్రేమ్ బంగ్లాదేశ్ కూడా ఉంటుంది అత్లాఫ్ అత్లాఫ్ టీమ్ హ్యాండ్ ఓవర్ రబీ హుసేన్ రబీ ఎంఎం హాఫ్ త్రేమ్ బ్యాక్ ఆఫ్ ఫహజ్ ఇస్మా అల్లమిదిని ఇస్మా అల్ ఫహాత్ వణకెస్కోడ అత్లాఫ్ మణిక్ హుసేన్ టీమ్ కెప్టెన్ అయ్యి అనక కొరియా ఫోన్ వాలి ఇరుమతి ఫరాత్ బంగ్లాదేశ్ హాఫ్ తెరేగ మూడని జాహిద్ మేతరేంగ్ ఇస్మాల్ హుసేన్ ఇస్మాల్ హుళంగ్ ఫరాత్ కొరియా ఫోన్ వాలీబాల్ ఆరామ్ మిహిరి అబ్దుల్ గాదిర్ అబ్దుల్ ఉమర్ అబ్దుల్ ఉమర్ బోల కురియన్ పెనల్టరీ అదిమాల్ రాజి హాఫ్ తరేం ఉత్తర కురియన్ నగాదిం బోల పెనల్టరీ ఎత్తరేం గోల్ ఎత్తరేం రాజ్య కురి డిఫా కూడా దిహే నంబర్ అత్లావి సో అట్లా కురియ ఫోన్ వాళ్ళే హురత్ జన్మతి బేర్వి ముజీబుర్ రహమాన్ కురియ ఫోన్ వాలి బోళే కురియ ఫోన్ వాలి బోళ హురత్ జన్మతి దిగుతాస్ బేర్వి అదే మీరే రాజ్య టీము ఫహా కురవే జర్సీ నంబర్ తినే గాసిం తోయిఫ్ ఎనకే గౌమీ టీమ్కి ఫుర్త మెచ్చు మీ అది మీ భారత్ మీ ఫుర్త మెచ్చు కుళముతరేం బంగ్లాదేశ్ కుళంతరి దిఫాకుఫ్ కొరియ ఫుణ్వాద్ అబ్దుల్ ఉమర్ కొరియ ఫుణ్వాద్ బోళ హుళం ఫ్రాత్ మిత్రం క్యారీ పేరు రాజ్య లీఫెంగ్ ఎల్లుమే గాసిం తోయిఫ్ ఎల్లని గాసిం ఎల్లి బోళ ఫర్ దిఫాకుఫ్ కొరియ ఫుణ్వాద్ హుళం ఫ్రాతం పేరు కొలి అబ్దులో అనికస్ కాసిమ రాజకీయ హాఫ్ మిదాసం హుళం ఫ్రాతం బంగ్లాదేశ్ హాఫ్ తరే ఎల్లి బోళ రాజ కుంత గాసిం గాసిం తోయిఫ్ దసాద్ బోళ సెంటె ఫాతుంది బోళ అట్లాగే బంగ్లాదేశ్ కుంత రాజ హాఫ్ తరే బదే హుళం ఫ్రాత్ కురియా మీద కార్యబద్ధ ఈనాజ్ ఈనాజ్ బోళ దిఫా ఆకురి ఈనాజ్ దిఫా ఆకురి బంగ్లాదేశ్ కుంత్రి అబాయ్ వెట్టిఫ్ నజ్ముల్ ఈనాజ్ బ్యాక్ కూడా ఫాత ఏరియా తెరవుడి కీపర్ అమ్మిదిని కీపర్ కురియా హుళం ఫ్రాత్ క్యారింగ్ హుళం ఫ్రాత్ కణ క్యారింగ్ దింబోళ ఈనాజ్ కురియా అమ్మిదిని సెంటర్ సెంటర్ ఫాదర్ ఉంది బోళం ఫార్ ఈలైన తంగళ ఫాతం మిదిని తేవిస్ నెంబర్ కుళంత్రి ఐహమ్మ ఐహమ్ బోళ అట్లా కురియ దని హా మెదడు పెనట్ కానీ కురియ కోసం దీపే కావేసి నెంబర్ కుళంత్రి ఆయా నేను వహీద్ వహీద్ నగా దింబోళ మా బోడ మతి మతి ఇంకా ఇరుమతి పెనల్టేరియా దిమా గోల్ దిమా పెనట్రే దిఫా కురి ఉంది ఏ బోళ మీ ఫారు మందుసు కుళంత్రి దిఫా కురి బోళ పెనట్రీ అది మాది ఇరుమతి ఫాతం బేరే తను రాజ్య కుళంత్రి ఎక్కువ సరి బోళే అనేసి అయిన లీవ్ మేము కొన్ని బోళ బేరే కొద్ది రాజ్య గెల్లం పెనట్రీ కణా దిమాలు ఇరుమతి ఫరాతం బంగ్లాదేశ్ సాఫ్ తన రాజ్య లీఫెంగ్ ఎల్లుమే బంగ్లాదేశ్ సపోర్టర్ వరగ్గిన వరంగా అడగదే ఏమో బోళ దిబేర్ సపోర్టర్ బంగ్లాదేశ్ సపోర్టర్ ఆడు రాజ్య లీఫెంగల్లో ఎల్లా కన్నా కూడా అది ఎల్లి బోళ ఐహం కార్య కుంత్రిగా నట్టు దామంతరి మిఫార్ బంగ్లాదేశ్ కుంత్రి జాహిద్ బోళ అత్లాఫి అట్లా ఇరుమతి ఫరాతం కూడా ఫోన్ వాళ్ళు బోళ క్యాస్ బేర్ హాఫ్కి మెదవరు సెన్సర్ కల క్యారీ ఇరుమతి ఫరాతు లీఫెంగల్లో ఇబ్రాహీం ఐసమ్ ఐసమ్ తంగుళ ఫాతం కూడా దీని బోళ బంగ్లాదేశ్ కుంత్రి ఏమో హాఫ్ తరే మెత్తరే అట్లా కురియమ్మి అన్నని మజ్బూర్ ముజీబుర్ రహమాన్ అట్లా హుళ ఫ్రాతం మెదడు క్యారీ కురియా రబీయ ఉలో ఫ్రాత్ మెదరం రబీ బ్యాక్ కూడా ఫహజ్ జిల్లా బంగ్లాదేశ్ హాఫ్ తెరేంగ్ మీద నీ కావేసి నెంబర్ అబ్లోయ అబ్లో ఉమర్ కురియ దింబోళ మెదరేంగ్ అత్లాగి కురియ మేదని మణిక్ హుసేన్ టీమ్ మణిక్ హుసేన్ గురియంగ్ ఇరుమతి ఫ్రాత్ దింబోళ అత్లా దామతరి జస్తాది ఉండబోళ మా బడ బారు బంగ్లాదేశ్ కూడా ఉంది బోళ ఇరుమతి ఫ్రాత్ మెదరం క్యారీ బేర్ ఎల్లూరు రాజ్య లీఫ్ మోతి రాజ్య గెల్లు ఎల్లమిదని లూత్ ఇబ్రాహిం లూత్ మిహార్ ఫాతం ఎల్లమిదని హైసమ్ హైసమ్ ఎల్లి బోళ ఐహమ్ ఐహమ్ కొంచెం కొల్ల సెన్సర్ జస్సా సెన్సర్ కొలతనే తంగుళ ఫహాతం గాసిం తోయిఫ్ అట్లా కురియ ఫోన్ రాజ్య కుంత్రి అరాకనే ఇతను ఇస్మాల్ హుసేన్ దిబుని ఆయన కురియ దిబుడు ముజీబు రహమాన్ అత్లా హుణ ఫాతం మిత్రం ఒక కార్యం కురియ దాము రాజు సెంటే బోళే సెంటే ఫావు సెంటే కురి ఫౌలా గుళిగి మెచ్చి ఫరాగి ఫుర్త మాకు హతర మేటు కుళి దాండి నువ్వు చేపిస్తాను మిత్రం ఒక కార్యం లీఫే ఇస్మాల్ హుసేన్ బంగ్లాదేశ్ ఏం బ్యాక్ కూడా ఫహతం మెదిని సాధ నెంబర్ కుళంత్రి అది గవర్నమెంట్ టీమ్ లోతు సమయం మీ ఫ్రెండ్ అని అలా ఇప్పుడు అయితే కురుముతనే రాజ్య పెనల్టరీ అధిమాల్ హైషం అబ్బోళ బోళ దిఫాకు కరోనా అండి క్యారీ ఇరుమతి ఫలితం జిల్లా ఇరుమతి ఫలితం రొంగా క్యారీ కురియ దింబోళ రాజ్య కులంతరంగా అట్లే మండమండం కురియ మీద పెనల్టరీ కణాది మాల క్యారీ కురియ హైసమ్మ

0: నాన్ విజిబుల్ డిసెబిలిటీస్ ఉన్న ఫసింజర్ ఉన్న వెలానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విఐఏగే టర్మినల్ ఎకెగా ఖాస కామ్ రూమింగ్ హుడువాఫి మీ మోల్డీస్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ ఎంఎస్సిఎల్గె ఇజ్తిమాయి జిమ్మాగి దశుం ఖాస ఎహియ బేనుం వా ఫరాత్తకం ఎహీతర్కం ఫోర్ కొద్దినుమటకా కురముం అన్న మసక్కెత్తవుగి తెరేం గాయం కురితనే తఫ్సీల్ హఫీజ్ అబ్దు సత్తార్
1: టర్మినల్ వన్గా బేవి హఫ్లాయిగా మీ కామ్ రూమ్ రస్మీ కొంగుళు వ్యాదేవి ఎంఎస్సిఎల్గే సీఈఓ అది మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రాహిం షరీఫ్ ముహమ్మద్ మీ హఫ్లాగా మాల్డీస్ ఆటిజం అసోసియేషన్ ఆటిజం కేఆ మాల్డీస్ అది ఎంఎస్సిఎల్గే ఈశ్వరి బేర్వడాగేనవి మీ వెలానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అతురుకురా ఫసింజరుంగే తెరేం నాన్ విజిబుల్ డిసేబిలిటీస్ ఉన్న ఫరాతకం హాస ఇంతజామ్తకి ఫోరుకు దినుమాయకు ఏ ఫరాతవ్గె దతురుగె మాహౌలకి ఎమ్మె ఇకషీగెం వా హిదుమతే లిబిగెంద మాహౌలకం హెదుముగె ముహిము అమాజ వాసులుమా ఎమ్మె సియల్ ఫషాఫావా మసకుద్గె తెరేం హాసిల్ కురవును ముహిము లండుదండియక్కమం ఎకుంఫునిందకే బోలి మీ నమ్గా తారఫ్ కురవును మీ హిదుమత్గె దశుం హాస ఇంతజామ్తకాయకు ఖామ్ రూమ్గె హిదుమే ఫసింజరున్న లిబిగెందానికమం ఎమ్మె సియల్ విదాళువే దునియేగె గిన ఎహినిహెం ఎయిర్పోర్ట్తోగా హింగా మిఫద ప్రోగ్రామ్ తక ఎగ్గుత ఫర్మా కొఫావా బోలి ప్రోగ్రామ్ గె దశుం తరగే కురి ఖామ్ రూమకి నాన్ విజిబుల్ డిసేబిలిటీస్ హున్న ఫసెంజర్ ఉన్న ఎయిర్పోర్ట్ కె మాహౌల్ గె సోము ఉఫెదే నూతన వస్కం కుడకో హింగమ జోన్ లిబేణ గొత ఫర్మా కొఫావా సెన్సరీ వసీలత గాయం కురి ఫావా తనే మీ ఖామ్ రూమ్ గా నాన్ విజిబుల్ డిసేబిలిటీస్ హున్న ఫరాతకా గుళే తఫాత్ సెన్సరీ ఐటమ్ తక ఎక్టివిటీస్ తకుగె ఇంతిజామ్ హంజీఫా హున్నానే హమేయాయకు ఫసింజరాయకు అన్న కోమ్మెవెస్ ఏ బెలన్వెరి యొక్క మడుకొల్లాగిన తిబేణి ఇంతిజామ్స్ ఖామ్ రూమ్ కా హమజీఫా ఉన్నానే మీ హిదుమతం ఎదే ఫరాతకం హాస లెన్యార్డ్ కాయకు కాడే లిబిగెందానే మీ లెన్యార్డ్ గె సోబుం ఏ ఫసింజర్ కి హాస ఎహితరికం బేణుం వా ఫరాతెకం దెనగణం ఫసే హవే అవస్ హిదుమతకే ఫోరుకు దేవేణికమం ఎంఎస్సిఎల్ విదాళ్వి ఎంఎస్సిఎల్గా అమాజకి వెలానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫోరుకొద్దే హురిహా హిద్మెత్తకీవెస్ కొమ్మె ఫసింజరెవెస్ హింగమ జుహుమాయకు బేణుం కురవేణె మిహారవురే ఫెంవర్ రంగళు హిద్మెత్తకం హెదుంకమం ఎకుంఫుని విదాళ్వే
0: రక్కాతరి కాబోతకితి బేనుం కురుముగా అడ్గొన్మెం ఎమ్మింగి విస్ దౌరెం ఉన్నకమషా ఎకం కషవరు కురుమకి ఎమ్మింగి జిమ్మా ఎక్కమ రైసుల్ జుమ్హూరియాగి అంబికమలం సాజిదా మహమ్మద్ విదాళ్విచి ఎకమణ మిహెం విదాళ్వి మియదు ఫాహగకురా దునియేగి కాబోతకి తీగి రక్కాతరికంగి దూహుగి మునాసబతుగా సోషల్ మీడియాగా హిస్సా కురవి పోస్టిగ్ రైసుల్ జుమ్హూరియాగి అంబికమలం సాజిదా మహమ్మద్కి కాబోతకి తీగి రక్కాతరికం కషవర్ కుర్మా గుడే మసక్కతుగా సిహ్రీ దాయరాగా గిన అహర్తకికు హిద్మెక్కురవ్వాఫావా ఫుడ్ సైంటిస్ట్ ఏకమణ విదాళ్వి దునియేగి కాబోతకి తీగి రక్కాతరికం గెదో స్వాహగ కురారు కాబోతకి తీగి జరియా ఎంచెహే బలితం నత్తాలా దునియేగి ఎకి కంకుళ్తవుగా సిహ్రీ నిజామషా దిరియుళుమం ఉఫులే బుర కుడుకురుముగా రక్కాతరికాణ ముహిము దౌరెం అదాకురాకమ కాబోతకి తిగి రక్కాతిరికం కషవర్ కుర్మకి హురిహా ఫరాత్తకొమ్మిస్ గుళిగిం కురంజిహే కమిక్కమషా ఎగుతుం కాబోతకితి ఉఫద్దా ఏగి వ్యఫారి కురా ఫరాత్తక సిహీ ఖిద్మెత్తిరింగి ఇతురుం ఎ తకితి బేనుం కురా మీహుం విస్ ఎ బేనుం కురా కాణాగి భావెత్తకకి రక్కాతిరి గుతుగా ఉఫద్దా అది తయారు కొ రక్కా కురే ఫాహున్న భావతిక్క కషవర్ కుర్మకి ముహిము కమిక్కం ఏకమణ ఫాహగ కురెవి అది కేమ బేనుం కురా భావెత్తకకి తగయ్యర్వే సిహత గెల్ల నువాఫద తకితి నూంకం కషవర్ కురుముగా కొమ్మె మీహిగ్గి దౌరెం ఉన్నకం ఫస్ట్ లేడీ ఫాహగ కురెవి ఆ ముసిహత్ రక్కాతరికో దుళహే ముస్తక్బల్ బినా కురవేని కాబోతకి తిగి రక్కాతరికం కషవర్ కుర్మ గుళిగి మసెక్కెక్కో ఎకమం ఎహీతెరివిగిం కముగా ఎకమనావణి విదాళెఫ్ అదుగు సర్కారుందని కాబోతకి తిగి రక్కాతరికం కషవర్ కుర్మకి ఆ ముసిహత్ రక్కాతరి కుర్మ నుహను ముహిము కమికం ఫాహగకో ఎకం తంఫీజ్ కుర్మ ముహిము గినకంతత్తకి కురము గడింగ్ బారగడి 23 మినిట్ 16 సెకండ్ మీ దివ్యరాజ్య గడు శ్రీలంకాగి అస్సేరి ఫషుగె బొడు సరహద్దిగ్గా ఆది ఆ ఖిలాఫా వ్యా బార్వే కండుతగ్ గదవాణిక మల్లఫాకోం ఎకౌంగె మూసుమాభిహే ఇదారాయిన్ రైస్సమాలు నిరె రక్కాతిరికంగె ఫియవర్తం ఎడుమ ఇల్తిమాస్ కొఫ్వి తఫ్సీల్ షజ్నా జరీర్.
1: ಶ್ರೀ ಲಂಕಾಗೆ ಮೌಸುಮ ಬೇಹೆ ಇದಾರಾಯ್ ಇಂಜಾರು ನಿರ್ಪವನಿ ತಿರುಕು ನಮಲೆ ಎಂಫಿಶಿಗೆ ಮುಲ್ಲೈತೀವು ಮಗುಂ ಕಂಕ ಸಂತುರಾಗೆ ನಿಯಲ ಅದಿ ಕಲ್ಪಿಟಿಯ ಎಂಫಿಶಿಗೆ ಕದಂಬೊ ಗೋಲ್ ಅದಿ ಹಂಬಂಟೊಟ ಮಗುಂ ಪೊಟ್ಟುವಿಲ್ಗೆ ನಿಯಲ ಹಿಮನೆ ಕಂಡುಗೆ ಸರಹದ್ದ ಮೀ ಇಂಜಾರಾಯ್ಕು ಶ್ರೀಲಂಕಾಗೆ ಮೌಸುಮ ಬೇಹೆ ಇದಾರಾಯ್ ವಣಿ ಮಸರಿಕಮ ಫುರುಂ ಮನಾಕೋ ಕಣ್ಮತಿಗ ಎವ್ವೆ ಸರ್ಕಾತೆ ಇಂತಿಜಾಮ್ ಕುರುಂ ವೆಸ್ ಮನಾಕೊಫ ಆದಿತ್ತ ದೋ ಶ್ರೀಲಂಕಾ ಗಡಿಂಗ್ ಹೆಂದನು ಹಗಡಿ ತಿರಿಹುಂ ಫಿಶಿಗೆ ಹೋಮದೋಗೆ ಹೆಂದನು ದಿಹೆ ಗಡಿ ತಿರಿಹ ಹಮೆಯ ಮೀ ಇಂಜಾರ್ ದೆಮೆ ಒನ್ನಾನೆ ಕಮ ವೆಸ್ ಎ ಇದಾರಾಯ್ ಬುಣೆ ಮೌಸುಮ ಬೇಹೆ ಇದಾರಾ ಎಂಬುನಿ ಕಂಕ ಸಂತುರಂ ಫಿಶಿಗೆ ಮನ್ನಾರು ಮಗುಂ ಕಲ್ಪಿಟಿಯ ಹಮೆಯ ಕಂಡುಗೆ ಸರಹತ್ತ ಬಯ ವಗುತ್ತುಕ ಆದಿ ಅಖಿಲಾಫ ಗದವಾನೆ ಕಮ ಅದಿ ಗಡಿಯಕು ಫಸ್ತುಳ ಹದ್ದಿಯ ಕಿಲೋಮೀಟರ್ ಅದೇ ಮೆದುಗೆ ಬಾರ್ ಮಿನೆ ಗಾವಯ ಗದವಾನೆ ಕಮ ಲಫಾ ಕುರುವೆ ಕಮ ಮೇಗೆ ಎತುರು ತಿರುಕೋನ ಮಲೆ ಎಂ ಫಿಶಿಗೆ ಮುಲ್ಲ ಇತ್ತೀವು ಮಗುಂ ಕಂಕ ಸಂತುರಯಂ ಅದಿ ಕಲ್ಪಿಟಿಯ ಎಂ ಫಿಶಿಗೆ ಕೊಲಂಬೊ ಗೋಲ್ ಅದಿ ಹಂಪಟ್ಟೊಟ ಮಗುಂ ಪೊಟ್ಟುವಿಲ್ಲ ಹಮೆಯ ಕಂಡುಗೆ ಸರಹತ್ತವೆಸ್ ಬಯ ವಗುತ್ತುಕ ಗದವೆ ಗಡಿಯಕು ಫನ್ಸಾಹ ಫಸ್ತುಳಸ್ ಕಿಲೋಮೀಟರ್ ಅದೇ ಮೆದುಗೆ ಬಾರ್ ಮಿನೆಗಾ ವ್ಯಾಗದ ವಾಣಿಕಮ ಐದಾರಂಗ್ ಇಂಜಾರು ಕುರಿ ಮೇಗೆ ಎತುರು ಮನ್ನಾರು ಫಿಶ್ಗೆ ಕೊಲಂಬೊ ಗೋಲ್ ಅದಿ ಹಂಬಡ್ಡೊಟ ಮಗುಂ ಪೊಟ್ಟುವಿಲ್ಲ ಹಮೆ ಕಣ್ಗೆ ಸರಹತ್ತುಗ ರಾಳುಗೆ ಉಸ್ಮಿನ್ ದೇ ಪಾಯಿಂಟ್ ಸುಮಕ ದೇ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಮೀಟರ್ ಉಫುಲುಂ ಕಶಿಗೆ ವಾಕಮವೆಸ್ ಮೌಸುಮ ಬೇಹೆ ಇದಾರೆ ಪುಣೆ ಅದೇ ಸರಹತ್ತುಗ ಕಣ್ಣು ದತುರು ಪತುರ ಅಮ್ಮ ಸೇರಿ ಕಮ್ಗೆ ಹರಕಾಯತ್ತು ಗೌಳೆ ಫರಾಯತಗು ಮೌಸುಮ ಸಮಾಲ್ ಕಂದಿರ್ಮ ಐದಾರೆ ಮಣಿ ಇಲ್ತಿ ಮಾಸ್ಕೊಫ
0: ರಷ್ಯಾಗೆ ಲೆನಿನ್ಗ್ರಾದ್ ಸರಹದ್ದುಗ ಬೇವಿ ಬೈನಲ್ ಅಕ್ವಾಮಿ ಇಕ್ತಿಸೋದಿ ಮಹಾಸಿಂತಾಯಕ ದಿಮಾಕು ಯುಕ್ರೇನ್ ದಿಫಾವ ವರುಗದ ಡ್ರೋನ್ ಹಮಲಾತಕ್ಕೆ ದಿಫಾ ಕುಫಾ ವಾಣಿಕಮುಗ ರಷ್ಯಾ ಹಾಮು ಕುಫಿ ತಿಂದುವಹುಗೆ ಮುದ್ದತ ಕುರಿಯದ್ಯ ಮಿ ಮಹಾಸಿಂತ ನಿಮ್ಮುಮ್ಗೆ ರಶ್ಮಿಯಾತ ದಿಮಾಕು ರಷ್ಯಾಗೆ ದೇವಣೆಯಂ ಎಮ್ಮೆ ಬೋಡು ಸಿಟಿ ಕಮ್ಗಾವ ಸೇಂಟ್ ಪೀಟರ್ಸ್ಬರ್ಗ ಯುಕ್ರೇನ್ ದಿಂಗ್ ಡ್ರೋನ್ ಹಮಲಾತಕ ಗುಳಿಗೆ ಗೆದುರ್ಗ ರಕ್ಕಾ ತಿರುವೆ ತಿಬುಮಂ ಇದಾರಾತಕುಮಣಿ ಸಿಟಿ ಗೆರಯಿತುಣ್ಣ ಇರ್ಷಾದ ದಿಫಾ ದಿಫರಾತುಂ ಬದಲ್ಕುರಮುಂದ ಹಮಲಾತಂ ಇತುರ ವರ್ಗದವೆ ಹಂಗುರಾಮ ನಿಮುಮಕ ಗೆನಿವೇನೆ ದುವಹಿಂ ಇಂಗೆ ನಿಮ್ಮಿ ದಂಡಿವಳುಗ ರಷ್ಯಾಗೆ ರೈಸ್ ವ್ಲಡಿಮಿಯರ್ ಪುಟಿನ್ ಮಣಿ ಯುಕ್ರೇನ್ಗೆ ರೈಸ್ ವ್ಲಡಿಮಿರ್ ಜೆಲೆನ್ಸ್ಕಿಯ ಬದಲ್ಕುರೆವುಂಗೆ ಎವ್ವಿಸ್ ಬೇನುಮೆ ನಿಕ್ಕಂಗ ವಿದಾಳ್ವೆಫ ರಷ್ಯಾಗೆ ದಿಫಾಯಿ ಉಜಾರಾ ಎಂಬುನಿ ಮಹಾಸಿಂತಾಯ ದಿಮಾಕೋ ಯುಕ್ರೇನು ಹಮಲಾ ದಿನುಮ ಫೊಣುವಾಲಿ ತಿನ್ಸತೇಕ ಹದ್ಯಹ ಹಡ್ರೋನ್ ದಿಫಾಕೋ ವಟ್ಟಾಲಾಫಾ ವಾಣಿಕಮ ಮೀಗೆ ತೆರೆಯ ಅಡ್ಡಿಹ ಹಡ್ರೋನ್ ವಟ್ಟಾಲ ಫಾವಣಿ ಲೆನಿನ್ಗ್ರಾದ್ಗೆ ಬಂದರು ತಂಗುಣ್ಣ ಸರಹದ್ದು ತಕು ಮಿ ಹಮಲಾತಕ ಫಹು ಜೆಲೆನ್ಸ್ಕಿ ವಿದಾಳ್ವಿ ಕೀವ್ಗೆ ಡ್ರೋನ್ ತ ಗ್ಯಾಗಂಡಕ ಇಂಹಾಸ್ ಕಿಲೋಮೀಟರ್ಗೆ ರಾಸ್ತಾಯ ಕಡತ್ತುಕೋ ಸೇಂಟ್ ಪೀಟರ್ಸ್ಬರ್ಗ್ಗೆ ಕ್ರಮ್ಸ್ತಾತ್ ಖಂಡುಗೆ ಸಿಫ್ಯಾಂಗೆ ಮರುಕಜಶ ಫಸತೇಕ ಕಿಲೋಮೀಟರ್ ದುರ್ಗಾವ ಥೇಯೋ ರಕ್ಕಾಕುರ ಗುದನಕ ದತ್ರುಕುಫಾವಾ ಕಂಗ ಅದಿ ರಷ್ಯಾಗೆ ಕೊಮ್ಮೆ ಬೇ ಇನ್ಸಾಫ್ ಅಮಲಕ ಹಕ್ಕು ರದ್ದು ದೇನಕಂಗ ವಿದಾಳ್ವಿ ನಮವಿಸ್ ಏನಾವಣಿ ಹಂಗುರಾಮ ನಿಮುಮಕ ಗೆನ್ನ ಜೆಹಿಫಾವಾ ಕಂಗಾವಿಸ್ ವಿದಾಳ್ವೆಫ ಮಿಹಾಯ್ ಸಾಬುಂಗ್ ಮಿಯದುಗೆ ಖಬರ್ ತಗೆನೆ ಸಿನಿಮಾ ತಯಾರ್ ಕೊಫ್ಫ ಖಬರ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ನಿಮ್ಮ ಕಂಗೈ ಮಿರೆಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಿಹುಶೇಲಿ ಅರ್ಗುನ್ ಫಾತ್ಮತ್ ಸೀನತ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಉಫೆದ್ದಿ ಶೆಹನಾಜ್ ಅಬ್ದ ರಹಮಾನ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫೋನೋಮ್ಗ ಟೆಕ್ನಿಕಲ್ ಗೊತ್ತು ಹೇತಿರುವೆದಿನಿ ಆಮ್ನತ್ ಹಬೀಬ ಎಮ್ ಬೆಫ್ನ ಬಾಜುವರ್ ಇರಿಯಕಂಗ್ ಇದೆ ಮೊಮ್ಮಕ್ಕಿ ವೆಲಾಣ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಂ.
2: ಅಂಗಾದಿ ಉಂಗಣ್ಣಾದಿ ಮುನಿಫೋಯ್ ಫಿಲ್ವಾ ದಿನುಮುಗ
3: ತೆದುವೆರಿ ಕಮ್ಮಾಯಕು
2: ಎಕ್ವೆರಿ ಕಮಾಯಕು
3: ಏರುವೆಸ್ ಮಿಹಾರುವೆಸ್ ರೈತುನ್ನಾಯಕು ರೈತುನ್ನ ಎಮ್ಮೆ ಗಾತುಗ ದಿವೆಹರಾಜ್ಯಗೆ ಅಡು
2: ಎಂಹಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: గడిం ఫతిహు హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయ.